0: patrón, ¿qué? Venga. ¿Cuándo tú? Anda acá, papá, que le voy a seguir donde está ahí. ¿Cuándo? ¿Dice que anda, le?
1: Moche naungi timiti. Yani, Tony Tattam.
0: Hey, Saiba. Ah, Tony Tattam, sale. Ok, eso ya. Tú y que Ratto Tattam, eso tú y que Tony Tattam. ¿Dice que anda, le? Anda, papá, le gale, que le voy a seguir donde está ahí.
1: Moche naungi. పంచాయతీ తట్టంచా పంచాయతీ అసలు లోకంచా సగ్ల గరాంక ఉదాక అవెంత సొడ్చే కసే జల్లన్ తుజా పప్పన్ మకా ఏక మైనచే పైసే దివక అసలు కా కోరిల్ల దిలే కానిల్ల దిలే ఆజిల్ల దిలే
0: మాయ బాబా తు ఆయిల్ల బోర్ పడైతానా आमच्या पप्पान असा पळय त्या रट्टूक सोडूंक चार चंडे दिवंक हिंगी व्यवस्था केला म्हणून चिंतले ओ पट्टींग पंचायतीचं उदास सोडतो लोक

పట్టుకుల్లా తెస్తే తండ్రి పదిమాని బతుంది ఆయన సోపాలు ఎంకేను మాత్రం ఊరు పిదాయి పని.

0: நீ நம்ம பாரு கத்திரி பல இது பல பல இது ఆయమేందులు ఎప్పుడు ఆయన స్థితి ఆరు మేర పడితే కారుపత్తోడు ఆయన నేను నన్ను ఆయమేందులు ఎప్పుడు ఆయన లెక్కమల్తున్నాయి అమ్మని పూనకు దెబ్బ ఇచ్చావు
1: ఆకున్నాయి
0: నేనే నేను దీపుని ఈ దీపు రావు
1: ఒక అలా సొంత మార్పు చేయలేదు ఆ చాలా
0: చాలు నువ్వు గొత్తు జన కింద ఎక్కువ రెండు
2: నువ్వు
1: ఇరువులోని ఆకులే నెంకుతాయన్న నీ నమ్మకెల్పాలి
2: ఆణి ఆణి పలిచిన మరలనా ఇందివి
0: ఇంక గుర్తిస్తుంది ఇందేకు మనం పుడేది ఏం చెప్పాడు ఓ జ్ఞానది కిరుకులు అన్న కన్నడ పోదు పండుది పగేన పుట్టేది అట్లే పెట్టుబాటు పోడు నత్తి ఆయన తిద్దిరతుడు ఆయన బుద్ధిని బాత్ర పనుడు కన్నడ పంట తానప్పుడు నువ్వు విరసత్తు వరకు ప్రాణ కులటు పుట్టుదా నమ్మి రెడ్డి గురుకులు గురుమఠను స్థాపన అనుకు అయితే ఏత ఖర్చు బండారు అడుగు కొరపే ఎడ్డి నరమని అది బతుకులా ఈ గురువాడు శ్రేష్ట అది
1: ఒరిలా
0: నిన్న అప్పిన జాగ్రత్తలా అర్థనా కామద కన్నుడు ఓడిచి కారు పట్టదు తప్పు అని
1: బట్లు ముకొంజు విషయం ఉందన్న ఇంకా ఎట్టేడు బాత నరమణిలు మాత్రే యాని తిక్కేందు వంటిది ఎన్న మాత ఉపయోగం మళ్తున్న ఎంక సులువుకు తిక్కిన జనక్కులు సరి వీళ్ళు ఆపాలందుకు లడ్డలే మూచి నాలుగు అక్కలు తెత్తడం ఎంక మున్నుదు నాలుగు
3: కొంతిపతి బండారాబోదు
0: నిన్ను నిన్ను కొనదు బండార నకలు కొరదు ఖర్చుకి పన వేతు కూడా తెతుందో గురుమటం కట్టాలా శిష్య నకలు ఎంకలు కడపడు
1: నేను తిరుపతికి పండుగ పంపండి ఎన్నో లెక్కలు కొనడవే

0: మాట్లాడుతున్నారంటావు, నీరుతుండవు జ్ఞాన మల్పడ పేర్లు నీ మల్త సంతోషాన్ని విద్య పట్టదు మన కాలేదు.
1: ఆయనే పట్టుకున్నాడు.

0: அம்மாடைய பார்ம் கத்தி பல இது
1: పగేన పుట్ట రకలే పెట్టుబాటు పోడు నత్తి ఆయన తిద్దిన పోడు ఆయన బుద్ధి పాత్ర పడు కన్నడ పంట తాడు నువ్వు విరసత్తి వరకు రాణ కులటి పుట్టుదా నేను అమ్మే రెడ్డే గురుకులు గురుమఠంలో స్థాపన వాళ్ళకు అయికేత ఖర్చాల బండారం కొరపే ఎడ్డ నరమని అది బతుకులా ఈ గురువు అది శ్రేష్ట అది
2: ఒరిలా
1: నిన్న అప్పిన జాగ్రత్తలా అర్థండా కామద కన్నడుకు ఓడిచి కారు పట్టదు తప్ప
2: అనుబట్లు మాట ఉపయోగం మలుతున్నా ఎంక సులువుకు తిక్కిన జనప్పులు సరి ఆడే వాళ్ళంది లెత్తినన్న లెట్టలే మూచి నాలుగు అక్కలు తెత్తని ఎంక ముందు నాలుగు
3: కొల్పించిపతి బండారా పోదు పూరడు
1: నిన్ను కొనదు బండార రకల కొరదు ఖర్చుకి పనవేతి పొడి తెత్తుంది గురుమఠం కట్టాల శిష్య రకల ఎంకలు కడపడు
2: నేను తిరుపతికి పండుగ పంపండి ఇన్న లెక్కలు కొనడు.

0: ఇన్ఛార్జ్ పోవబడింది అని కన మనసులో ఆలోచన మరదు చెప్ప. యానే ఇంచిన కన మాత కట్టుంది ఒంజే దినకాండల యానే దుమ్ము పెద్దోడు ముల్పద అధికార ఎన్న బాలికి తిక్కుడు ముల్పద మహారాణి అది యాన మేడేవుడు ఉండు వాళ్ళ ఎన్న ఆసే పూరా మన్న బాలాగ పోయితురుండప్ప ఎన్న బాల సైతే పోయితురుండే
1: సంతోషుడు ఊరుకు ఊరే తెలుసు నైతుడు ఈతనే మురగది నేను అమ్మే సైతనా
0: అమ్మే సైతుడా సన్ని విరుదుబాడు చేపాలన సైతుడా
1: మురగది బాలే బాలే చూడా మన ముప్పద ఉత్తరాధికారి ఈ రాజమాత ఏడు ముప్పద అరసుల ఉత్తరాధికారి పూర్వాధికారి అది
0: అయ్యో దేవరే
1: గౌరవం అను
0: ఎంచిన కర్మైన పాత్ర మీరే విషయం కొత్త చేపకండ
1: పెద్దని ఇయ్య దశ
0: పెద్దని యానే
1: కైట్ బాలిన హతందాలు గుర్తుకోండి ఒడే పెంట
0: అంచత్తి నమ్మ బాల తీరిపోతుంది
1: సంతోషుడు నమ నిలబుడుతూ నలితా
0: ఒక
1: సంతోష శాశ్వతత్వ పనుపుడికి నిదర్శనం జ్ఞాని బాలే ఆ బాల ఎక్కడ ఉన్న దుఃఖ అప్రయాణించిన నిక్ అలా దుక్కునే
0: పడవడాతలకి
1: దాత పరిమార్జన దుఃఖమల్పడ సమతాన ఈ బాలకోసుకర ముడిపడ యానదాల పరబెత్తి
0: అంది
1: ఈల పరబత్తి ఒక యోగ రుణాన్ని పొందుతున్నాడా దాయ జోకుల నాయర బల్లి
0: ఓ దేవరే అంది యాన బాల శత్రులు ములుపునెత్తావా ములుపద అధికారి ఇంటి దిక్కు చేతి ములిపునయ్యాను బాల శత్రుడ పాట చెల్ల పెద్దయ్యాను పెద్ద
1: నీకు బుర్డే సరి ఉండయా ములుపద అధికారనా
0: అంది
1: ఈ బాలత అయితున్నా ఏ రంగం పడుకున్న యోచనేనా
0: అంది
1: మెక్కెల బాల పెంచాను బాలే
0: ఉండు
1: ఆ గటికార మెగ్జన బాలే
0: అంది
1: ఆ బాలెండ దానే ఈ బాలెండ దాని అమ్మనే తన
0: వరమని పని ఉలిగారు మెగ్జన బాలేగే మెగ్జన బాలేగా అధికార కోరునంటే నమ్మ దాదాప అగల కార్ద కజావుడు కడాది బతుకుడావు ఎల్లదానికి తిప్పి కోలు బతుడు నాకు నచ్చిన పరిస్థితి మనం అవిరే గొత్తుండా
1: ఇంచెల వంతన తిప్పిలు అది కాదు నాకు
0: అందా
1: ఇంత కడపున్న ఇల్లంత పొన్ను పొన్ను
0: ఏరి పొన్ను
1: ఒకళ్ళే
0: కొత్త అంచమంత పుణ్యం ఉండి వచ్చినాడు ఆ పారాపుడా మీరు
1: బావెత్తారా
0: పోనాగా ఈ నమ్మ సైతిన బాలిన పదొందు కోడి
1: ఆలెల్లా పులిపోవడం ఈ బాలెంతో జాతి
0: అలు పులిపాలంటే అలు కుసిపట్టే వాళ్ళు
1: వాళ్ళ మనసు ఇంచడం
0: తెలియదు పండుగ వీరు పోడి అడే బదరు ఒక పాత్ర పోదు ఈ బాలెని అల్పదీది అల్ల జూ అయితే నా బాలెని మెల్ల పత్తు తీరు మెల్ల కండిది పత్రండి
1: రక్కసేది ఈ నరమ్మడకు చుట్టూ భూతో జతురాతున్నాయి జతీతున్న ఆ పొత్తుడు ఈ బాలిన పున బాలిన అవును చెప్పడాది ఆ బాలిని కంటలు మరడా
0: ఇదే బరుడు
1: మరగట్టలో మారి సంతాన
0: హలో బల్లి బల్లి
1: కంటల బలవల్ కూడా యానత్
0: తీర్లైతే రగ
1: ఓ సాధ్యనేంచి
0: సాధ్య ఊజి ముజి బతే రగల
1: సాధ్యనేంచి వల్ల సాధ్యేంచి
0: అందా
1: ఓ ఆపడ వేలనత బల్పల్ల బల్లి దేవుడు వెచ్చారు
0: ఈ కండనగ మన్ను వార్తు పోడంచి ఏ తీర్జిగే ఆపు చెత్త గొర్చి ఇరేర్ బల్పే యానిత్తే బాబే ఆ అవగతో రగల
2: ಹೆಚ್ಚಿಗೆ ಕಡಿಮೆ ಅಂತ ಬರೋದು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಈಗ ದಾಲಾಬುಜಿ ಗೊತ್ತಾನತ್ತೆ ಬೇಗ.

0: అకాల మృత్యు ఆడు మగ.
1: అయ్యో
0: అన్న బాలకి సౌభత్తుడు మగ.
1: అన్నా బాల దేవేర పాద సేరిన పండుగ కారణ బాలను మన్ను మల్పెరు పడదు ఎనెత్తదు బారేనే బత్తనా.
0: తులా నిన్న మనస్సు పేర్తలకల మనసు మగ. యాడు కళంకి కుర్తలు పత్తుంది పత్తుద బాలేడు
1: అంట
0: నిన్న పొడికి పెద్దరంచిన బాలే అవును అప్పుడ కైతలు ఉండత్త
1: అందే
0: ఈ తైతుల బాలని అవును చెప్పడాది. ఆ జీవంత బాలని కండుది కొనడు పండుగ గొడతిన ప్రేరణని అనుపత్తే
1: మగ్రీపతి
0: ద్రోహి అత్త మగయాలే ఎనది తప్పాడు బాలే
1: పనడన్నా పనడా ఈ ఎన్నడ క్షమించనుడు దాని ఎన్న బాలని నిన్న కైతలెత్తిందని ఎన్న కైతలెత్తిందని అత్తిగిన మనసుకు సంతోషాపడు అండ ఎన్న బాలే అత్తికిన మట్టిల్డు పుడేవాడు అత్తికిన మట్టిలే ఆ బాలకి తొట్టి రావడు ఎన్న బాలని యాన కయ్య ఏరుదు కొరిపోయా ఇంచుకోరు ఎన్న బాలని యానే కయ్య ఏరుదు కొరిపోయా ఎన్న అన్ని కండును కొడిచి యాన కొరిపోయా.

0: 아까만
1: సమాధానం
2: ఎంత కర్లబెకొడి ఎంత బాల సైతన పరమాత్మ దేరే యారు ఆ తప్పు మల్చినే కింద బాలకి సిక్కే ఇన్న బాల సైప్రత మొదలు యానాడల
1: సమాధానం అవుతుంది సమాధానం అవుతుంది
2: అయ్యో
1: సమాధానం అవుతుంది సమాధానం అవుతుంది
2: ఎన్న బాలకైతే తుది పోటీ తీరే
1: సమాధానం అవుతుంది బాలుదా మెయిన్ మన్ను మలుపు పడుతుంది బల బల సమాధానం
2: అవుతుంది మన్ను మలుపు ఎన్న బాల కూర్చుని కట్టడు
1: సమాధానం సైతన బాలిద కొడును భక్తుడు పిలుతుందన్న సైతరించిన బాల తీరమన్న నిన్నంత వేరే ఎంకులండు ఆ బాలిని మరితొలిచిన యోగా నాకు ఇరువై రంగులు ఇచ్చి నత్త దృష్టి రాదు పుట్టినంచిన ఈ శాపద జన్మకు దేవరించ బతుకన్నంత బదలిగి దేవర పాదకు బదులు చేరుతు నేను కొరియా కొరియా.

చెప్పు పిలినలి పూగా, మాటి చోపు పాచటరపు పిలినలి పూగా, కరత కరిన అరెత్తు చెప్పు పిలినలి పూగా.